ధన్యమాతృ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హమ్కో మిలి హై శాంతి యేషు కే నామ సే, హమ్కో మిలి హై శాంతి ప్రభు తేరే ఉదార మన్ సే, యా